ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక నిధి ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రావోచత్ యద్ ఏకవింశతి శతాబ్ద్యాః భారతం వికసిత భారతం భవితుం సంకల్పబద్ధం వర్తతే. తేనోదీరితం యత్ సాంప్రతం భారతం తాదృశః దేశః యః అధిక వికాసె విశ్వసితి. విగత ద్వాదశ వర్షేషు స్వస్య తృతీయం ఆస్ట్రేలియా భ్రమణం హెట్రిక్ ఇతి విజ్ఞాపయత తేన ప్రతిపాదితం యత్ ఏషః ప్రవాసః భారత ఆస్ట్రేలియా సంబద్ధానాం అపూర్వగమితాం సూచయతి. अत्रावसरे ऑस्ट्रेलिया देशस्य प्रधानमंत्री एंथनी एल्बनीज अपि तत्र उपस्थितः आसीत्. तेन तत्रत्यं जनसमूहं वीक्ष्य एषा सहभागिता दृढतरा इत्युक्तम्. अस्मात् पुरा उभयोः देशयोर नेतृभ्यां मेलबर्न नगरे तृतीये भारत ऑस्ट्रेलिया वार्षिक शिखर सम्मेलने भागं गृहीत्वा शिष्टमंडलस्तरीया द्विपाक्षिकी वार्ता विहिता.